0: గజ గణిత నరిత తప పల జరిగ కరి తప పల కరి చదు తన్నారు కరిగే సింగారు
1: అధమ్ అయ్యో అధమ్ అధమ్ థమ్ థమ్ రోక్ ఇంద్రం.

0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్టు
0: గారే గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ
3: కరకగది మేరే మన్ కే ద్వార ఏ భూసత్ జాత